ఐక్పురం నెక్స్ట్ టు మీ పార్లమెంట్ రివ్యూ హి కరవర దిల్లు కేంద్ర పలనాయకలి आमची फुडली कार्यावळ रोकडीच. हम आकाशवाणी पणजी केंद्र से बोल रहे हैं. श्रोताओं, आइए सुनते हैं हिंदी कार्यक्रम. आज इस कार्यक्रम में हम सुनेंगे कहानी डॉक्टर इशरत जहां.